శ్రవణైమా కృష్ణ మధుబనైమా రాసలీలా భారీ భయో సఖీ సమయమా మూరం కుటా హాతమా బంశీ సారై సుగాఉని బాసురీకో ధునై మిఠో మనై రువాఉనీ